తదిం తదింధిరన ఉదని తదానిధార తదిం తదింధిరన తదిం తదింధిరన ఉదని తదానిధార తదిం తదింధిరన తాదిత్త పగనగ తరి తదానదర దారధిం అలరి కలరి తగిద తాం తాం తగిద తాం తాం తగిద తాం తాం తదిం దీం దీం అని అలరి తాం తాం తాం తగతని అలరి తోం తోం తోం తగత

తదిం తతుం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తదిం తద